ఆమెకు దాన్న లాగత నీకో, ఆమెకు దాన్న లాగత నీకో, ఆమె భలేకి నీ కదియో, ఆమె భలేకి నీ కదియో, జగ మే జస ఆర్ దియో సభీ కో, జగ మే జస ఆర్ దియో.